0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు.
1: చెప్పాలి గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One. When you book 10 plus tickets in silver or bronze, for tickets visit bata.org. Platinum sponsor, senior loan officer Saujanya Anubotu. Gold sponsor, Amogham Indian Cuisine.

0: కాలిఫోర్నియా. ఈ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద జ్యువెలరీ రీటైలర్ మన మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 20th మధ్యాహ్నం 12:30 జరగబోయే గ్రాండ్ ఇనాగరేషన్ లో పాల్గొనండి. జూన్ 20th మరియు 21st మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ పైన గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీని మీరు ఎక్కడ కొన్నా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఎక్స్క్లూసివ్లీ అట్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ శాంటా క్లారా టౌన్ సెంటర్.
1: The San Francisco Unicorns take on the Texas Super Kings in a can't-miss showdown at the Oakland Coliseum. See cricket superstar Ravi Chandran Ashwin playing for the Unicorns and be one of the first 1,500 fans to receive a free Ravi Chandran Ashwin t-shirt. Get your tickets now at sfunicorns.com.
2: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off.
3: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
4: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
5: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie Nagarajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
6: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
5: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
7: Bay Area, this is your chance to experience DSP life for free. Follow Apex Consulting Services on Instagram, Facebook and LinkedIn. Then like and share our DSP giveaway post. It's quick, easy and could land you tickets to one of the most anticipated concerts of the year. For more details, call 510-431-7670 or 341-248-5686.
8: Recipients will be selected at random. No purchase necessary. Limited tickets available. Not all entries will receive tickets.
9: Your father worked silently, sacrificed his comforts, and spent his whole life just to see you smile. This Father's Day, make your father smile from miles away with MyPursue. Sign up and complete your KYC today and choose any free gift for your dad. Free elder care visit, Father's Day special gift or cake, $20 bonus, and here's something special for NRIs. Send money to India at a special Father's Day rate. $1 equals 105 rupees on your first $100 transfer. Refer your friends, share your favorite memory with your father and win surprise gifts together. Download MyPursue today. MyPursue, your bridge to Bharat.

హలో నమస్తే, వెల్కమ్ టు విరిజల్లు. మీరు వింటున్నారు ద ఫన్ డే మండే స్పెషల్ విత్ యువర్ హోస్ట్ ఖుషి ఖుషిగా శివ. అండ్ ఎస్, మరి ఈ రోజు డెఫినెట్ గా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి అనదర్ ఫన్ టాపిక్ తో వచ్చేసానండి. మీరు చేయాల్సిన వెరీ సింపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా షో వింటున్నట్లయితే జస్ట్ ఆర్ వినాలి అనుకుంటే 92.3 FM HD1 ఛానల్లోని యూ కెన్ వెన్ యూర్ డ్రైవింగ్ ఇన్ యువర్ కార్ జస్ట్ ఆ ఫ్రీక్వెన్సీ సెట్ చేసేసుకోండి. బికాస్ నాట్ ఓన్లీ టుడే, వీక్ లాంగ్ అండ్ వీకెండ్స్ వచ్చే లైవ్ షోస్ అన్ని కూడా HD1 లో మీరు ట్యూనింగ్ అయిపోవచ్చు 92.3 లో. అండ్ అలాగే HD2 ఛానల్ మీరు ట్యూనింగ్ అయి పెట్టుకుంటే ఆల్ ద బ్యూటిఫుల్ హ్యాండ్ పిక్ తెలుగు సాంగ్స్ కూడా మీరు ఇక్కడి నుంచే కాదు ఎక్కడి నుంచి అయినా కూడా వినొచ్చు. HD2 ప్లస్ మా విరిజల్లు యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే VIRIJALLU విరిజల్లు వన్ వర్డ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యూ కెన్ లిసన్ టు ఇట్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. యాక్చువల్లీ ఎస్, దట్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే యాప్ మీతో ఉంటుంది, ఫోన్ మీతో ఉంటే యాప్ మీతో ఉంటుంది, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే వరల్డ్ ఏంటండి, వేరే యూనివర్స్ నుంచి కూడా మీ కెన్ ట్యూన్ ఇన్ టు విరిజల్లు బికాస్ ఎంటర్టైన్మెంట్ ఈస్ గ్యారంటీడ్ కాబట్టి. ఆర్ యూ కెన్ గో టు virijallu.com అండ్ క్లిక్ ఆన్ లిసన్ లైవ్ అట్ ద రైట్ హ్యాండ్ టాప్ బటన్ అండ్ యూ కెన్ స్టే ట్యూన్. సో వినండి, బికాస్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఆల్వేస్ గ్యారంటీడ్. అండ్ ఈ రోజు కూడా మరి ఒక స్పెషల్ షో ఆన్ దేవి శ్రీప్రసాద్. ఎస్, దేవి శ్రీప్రసాద్ ఇంకా లిటరలీ 4 డేస్ టు గో. సో మరి ఈ 4 డేస్ లో జరిగే కౌంట్ డౌన్ లైక్ ఇట్స్ ఆల్రెడీ ఆన్. సో జస్ట్ మీ టికెట్స్ తీసుకోకపోతే వెంటనే తీసేసుకోండి, bata.org వెళ్ళి గెట్ యువర్ టికెట్స్ రైట్ అవే. అండ్ అఫ్ కోర్స్ మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వాలి, ఇంకా బిగ్గర్ గ్రూప్స్ ఉంటే కనుక లైక్ మోర్ దాన్ 10 ఫోక్స్, యూ కెన్ ఆల్వేస్ రీచర్స్ ఆన్ bayarea.entertainments ఆర్ bata.events లో. ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. లెట్స్ గెట్ లాట్స్ ఆఫ్ ఎక్సైటింగ్ న్యూస్ ఫ్రమ్ ద డిఎస్పీ అండ్ డిఎస్పీ టీమ్ ఇట్ సెల్ఫ్. మరి స్టే ట్యూన్, ఈ నెక్స్ట్ 1 అవర్ మీతో నేనుండి కొంచెం ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తా. మరి డిఎస్పీ గురించి, మన కాన్సర్ట్ గురించి అంతా మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు షో కూడా మరి దేవి శ్రీప్రసాద్ మీద చేయకపోతే హౌ, ఎలా కదా. సో కాబట్టి ఈ రోజు కూడా అనదర్ ఎంటర్టైనింగ్ షో మీకోసం తీసుకొచ్చాను ఆన్ దేవి శ్రీప్రసాద్. ఈ రోజు థీమ్ ఏంటంటే ఐ థింక్ లెట్స్ స్టార్ట్ విత్ దిస్ థీమ్. ఈ థీమ్లోని ఫస్ట్, దేవి శ్రీప్రసాద్ ఎన్నో పాటలు పాడాడు, నాట్ జస్ట్ మ్యూజిక్ డైరెక్షన్. సో ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్లో, తన మ్యూజిక్ డైరెక్షన్లో హీరోలతో కూడా పాడిచ్చాడు? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతాను, మీ అందరికీ తెలుసు, మెగాస్టార్తో కూడా పాట పాడించాడు డిఎస్పి. సో మెగాస్టార్ చిరంజీవితో పాట అంటే అట్లీస్ట్ పాట ఫుల్ పాడకపోయినా ఒక చరణం కానీ లైక్ యూనో ఒక చిన్న డైలాగ్ కానీ చెప్పించిన పాటలు యాక్చువల్లీ ఒక 3-4 ఉన్నాయండి. సో దేవి శ్రీప్రసాద్ కంపోజ్ చేసిన పాటలో, పాట మధ్యలో మన బాస్ మెగాస్టార్ చిరంజీవి డైలాగ్స్ వస్తాయి, లేకపోతే పాట వచ్చినా పర్లేదు? సో దట్స్ మై ఫస్ట్ క్వశ్చన్. వెరీ సింపుల్, మీరు చేయాల్సిందల్లా ఇంకా సింపుల్. 5105732562కి 5105732562కి వెంటనే కాల్ చేసి నాకు మరి మాట్లాడండి. మరి ఈరోజు 1 మోర్ ఎక్సైటింగ్ న్యూస్ ఏంటంటే, ఒక లక్కీ విన్నర్కి దేవి శ్రీప్రసాద్ డిఎస్పి కాన్సర్ట్కి టికెట్స్ ఇవ్వబోతున్నా. ఎగ్జాక్ట్లీ. సో 1 లక్కీ కాలర్ 1 లక్కీ విన్నర్ విల్ గెట్ టికెట్స్ టు దేవి శ్రీప్రసాద్ కాన్సర్ట్కి. ఈ ఫ్రైడే జరగబోతున్న కాన్సర్ట్కి మరి టికెట్స్ కూడా ఇచ్చేస్తా. సో మీరు వెంటనే మరి ఫోన్ చేసేయండి, డయల్ చేసేసుకోండి 5105732562కి కాల్ చేసి పెట్టేసుకోండి. వన్స్ అగైన్ ద నంబర్ ఈజ్ 5105732562. సో మరి ఆ నెంబర్కి కాల్ చేసి వెంటనే మీరు డయల్ చేసేస్తే కనుక ఈరోజు దేవి శ్రీప్రసాద్ కాన్సర్ట్కి ఒక లక్కీ విన్నర్కి టికెట్తో పాటు సినీ లాంజ్లో ఆడుతున్న ఎన్నో సినిమాలు, మన తెలుగు, తమిళ్ అండ్ కన్నడ, మలయాళం, హిందీ అండ్ హాలీవుడ్ మూవీస్కి కూడా టికెట్స్ ఇచ్చేస్తా. సో మరి చెప్పినట్లు మీరు చేయాల్సింది వెరీ సింపుల్, 5105732562కి వెంటనే కాల్ చేసేసేయండి. 5105732562 ఈజ్ ద నెంబర్ టు కాల్. సో ఫస్ట్ అడిగిన క్వశ్చన్ వెరీ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్, వెరీ ఏమంటారు, డైరెక్ట్గా అడుగుతున్నా, దేవి శ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఎన్నో పాటల్ని హీరోలతో కొన్ని పాడిచ్చాడు అండ్ అవి బ్లాక్ బస్టర్ సాంగ్స్ కూడా అయినాయి. సో మరి అలాంటిది అడుగుతున్నాను ఈరోజు. ఫస్ట్ వెరీ ఓపెన్ క్వశ్చన్ ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా అంటే పాట పాడించడం కన్నా మధ్యలో ఒక డైలాగ్ చెప్పించాడు, ఒక పాట కాదు, అట్లీస్ట్ నాకు తెలిసి 2-3 పాటలు ఉన్నాయి. మీరు జస్ట్ గెస్ చేసేయండి, కాల్ చేసేయండి 5105732562కి. సో దట్స్ మై ఫస్ట్ క్వశ్చన్. మెగాస్టార్ చిరంజీవితో దేవి శ్రీప్రసాద్ పాటలు
ఎక్కడన్నా పాడిస్తే అదేంటో మీకు తెలిస్తే చెప్పండి. ఎక్కడన్నా పాట మధ్యలో మాట్లాడించినా కూడా నాకు చెప్పచ్చు. కాల్ చేసి 510-573-2562 ఈజ్ ద నెంబర్ టు కాల్. 510-573-2562 మరి వెంటనే కాల్ చేసేయండి. సో ఎస్ మరి దేవి శ్రీప్రసాద్ ద కాన్సర్ట్ వచ్చేసినది. హీఈస్ కమింగ్ బ్యాక్ టు ద బే ఏరియా విత్ అ బ్యాంగ్. సో మరి అలాంటి కాన్సర్ట్ని మీరు మిస్ అవ్వకూడదు, బికాస్ హీఈస్ గెటింగ్ బ్యాక్ విత్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ, డబుల్ ఎనర్జీతో వస్తున్నాడు, తన టైం టీమ్ని తీసుకొని వస్తున్నాడు. అండ్ బై ద వే టీంలోని సమీరా భారద్వాజ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సింగర్. తను ఈ మధ్యన సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది బికాస్ ఆఫ్ హర్ లైక్ యాంకరింగ్ కానీ చాలా ఫండ్ జనరేట్ చేయడంలో. సో తనకు కూడా వస్తుంది షో, షీ విల్ ఎంటర్టైనర్స్ అలాంగ్ విత్ డిఎస్పి. అంతేకాకుండా ఇంకా తనతో పాటు వేరే లీడ్ సింగర్స్ వస్తున్నారు. అఫ్ కోర్స్ బ్యాండ్ ఉంటుంది, డాన్స్ బ్యాండ్ కూడా ఉంటుంది, వై నాట్ అండి. ఐ థింక్ మీ టికెట్స్ తీసుకోకపోతే వెంటనే తీసేసుకోండి, బికాస్ లైక్ లిటరలీ 4 డేస్ ఉంది. bata.org వెళ్ళి వెంటనే బుక్ చేసేసుకోండి మీ టికెట్స్. సో అబ్బో లైక్ గోల్డ్ నుంచి ఆల్ ద డినామినేషన్స్ హ్యాస్ డిస్కౌంట్స్ ఆల్రెడీ అవైలబుల్. సో మీరు చేయాల్సిన వెరీ సింపుల్, bata.org వెళ్ళి లింక్ క్లిక్ చేయండి, అండ్ దెన్ యునో టికెట్స్ తీసేసుకోండి. మీకు ఇంకా మోర్ దాన్ 10 ఉంటే కనుక మాకు జస్ట్ పింగ్ చేయొచ్చు, ఆర్ ఈమెయిల్ అస్ దట్ info@bata.org. ఫస్ట్ ఏమంటారు మీరు టికెట్స్ బుక్ చేసుకోండి, ఇంపార్టెంట్, ఎందుకంటే అయిపోయిన తర్వాత బెస్ట్ సీట్స్ అయిపోయినాయని మళ్ళీ ఫీల్ అవుతారు. సో ఆల్రెడీ మేము ఇంతకుముందు ఎప్పుడు ఓపెన్ చేసిన ఏమంటారు మెమోరియల్ డే సేల్కి లైక్ మంచి డిస్కౌంట్స్ అన్నీ అయిపోయినాయి అని చెప్పి ఇప్పుడు లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తున్నారు. బట్ దెర్ ఆర్ నో మోర్ డిస్కౌంట్స్ అండి, అదర్ దాన్ బిగ్గర్ గ్రూప్. సో యూ డోంట్ హ్యావ్ టు వెయిట్, దెర్ ఇస్ నో రీజన్ టు వెయిట్, ఎందుకంటే మీరు సీట్స్ మిస్ అవుతారు అన్నెసర్లీ. సో కాబట్టి గో గెట్ బుక్ యువర్ టికెట్స్. లేదా మాకు పెద్ద గ్రూప్ ఉంది అంటే మాకు లైక్ సార్ జస్ట్ ఈమెయిల్ చేయండి, ఆర్ యూనో టెక్స్ట్ అజాన్ డిఎంఅజాన్ బే ఏరియా డాట్ ఎంటర్టైన్మెంట్స్ ఆర్ bata.events. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా, దేవి శ్రీప్రసాద్ పాటలో మెగాస్టార్తో మాట్లాడించిన పాట ఏది అని అడుగుతున్నాను. మీరు చెప్పకపోతే పర్లేదు, నేనే ప్లే చేసేస్తా యాజ్ ఆల్వేస్. సో అది ప్లే చేసేసి మీకు వచ్చి మళ్ళీ మీ కాల్స్ తీసుకుంటాను. ఈలోపు ఈ బ్యూటిఫుల్ సాంగ్ వినండి, విని వచ్చి ఐ విల్ టేక్ యువర్ కాల్ షార్ట్లీ.

పారు దేవదాసులకు తెలుసు. కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: ఓకే, దట్ ఈస్ చైల చైల సాంగ్ ఫ్రమ్ శంకర్ దాదా. అండ్ అఫ్ కోర్స్ ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో మన్ ఐ మీన్ మనకి ఎంటర్టైన్ చేస్తాడు డిఎస్పీ వచ్చి. సో మరి ఈ రోజు థీమ్ చెప్పాను కదండి, వెరీ సింపుల్, డిఎస్పీ పాడిచ్చిన హీరోలతో పాడిచ్చిన పాటలు అంటున్నా. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, ఈ హీరోతో ఐ థింక్ మోర్ దాన్ 2 సాంగ్స్ మినిమం అయితే పాడిచ్చాడు, లైక్ ఇట్స్ లైక్ ఫుల్ సాంగ్స్, అంటే ఇప్పుడు బాస్ లాగా డైలాగ్ చెప్పడం కాకుండా ఒక ఫుల్ సాంగ్ ఫుల్ ప్లేజ్ సాంగ్స్ లైక్ పాడిచ్చాడు మన దేవేశ్వర ప్రసాద్. అండ్ ఈ బ్లాక్ బస్టర్ సాంగ్స్ కూడా అయినాయి. సో ఆ పాటలు ఏంటి, ఆ హీరో ఎవరు? సో దట్స్ మై నెక్స్ట్ క్వశ్చన్. సో దేవిశ్రీ ప్రసాద్ యంగ్ హీరోస్ నుంచి, అంటే యంగ్ జనరేషన్ హీరోస్ నుంచి ఒక హీరోతో ఆల్మోస్ట్ ఒక 2-3 సాంగ్స్ పాడిచ్చాడు. ఇంకా ఐ థింక్ మేబీ ఎక్కువే ఉండొచ్చు, బట్ నాకు గుర్తొచ్చి నేను చెప్తున్నా, మినిమం 2 సాంగ్స్ అయితే ఉన్నాయి. ఆ యంగ్ హీరో ఎవరు, ఆ పాడిన పాటలు ఏంటి, ఆ సినిమా తెలిసినా పర్వాలేదు, బట్ బేసిక్గా దట్ ఈస్ మై నెక్స్ట్ క్వశ్చన్. సో మరి వెంటనే కాల్ చేసేయండి 5105732562కి, 5105732562కి వెంటనే కాల్ చేసి మరి నేను అడిగిన ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాను. సో వన్స్ అగైన్ ఈరోజు ఫస్ట్ ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, యంగ్ జనరేషన్ హీరోస్ ఒక బిగ్ హీరోతోని దేవిశ్రీ ప్రసాద్ పాట పాడిచ్చాడు, అంటే ఆ హీరోతో పాట పాడిచ్చాడు లైక్ యాజ్ అ సింగర్ అనమాట. సో అట్లీస్ట్ మినిమం 2 సాంగ్స్ అయితే నాకు తెలిసినవి ఉన్నాయి, మీకు ఇంకా తెలిస్తే కూడా కాల్ చేసి చెప్పొచ్చు. ఆ హీరో ఎవరు, ఆ పాటలు ఏంటి, ఈజ్ మై క్వశ్చన్. వెంటనే కాల్ చేయండి 5105732562 వన్స్ అగైన్ చెప్పినట్లు ఈ రోజు మరి లక్కీ విన్నర్స్ కి, వన్ ఆఫ్ ద లక్కీ విన్నర్ కి దేవిశ్రీ ప్రసాద్ కాన్సర్ట్ కి టికెట్ కూడా ఇచ్చేస్తా. ఎగ్జాక్ట్లీ, దేవిశ్రీ ప్రసాద్ కి టికెట్ కూడా ఇచ్చేస్తానండి. మరి మీరు చేయాల్సిన వెరీ సింపుల్, 5105732562కి వెంటనే కాల్ చేసేసేయండి. ఓకే, సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, యంగ్ జనరేషన్లో ఒక వన్ ఆఫ్ ద హీరోతోని దేవేశ్వర ప్రసాద్ బోల్డ్ పాటలు పాడించాడు, నాట్ జస్ట్ డాన్స్ చేయించడమే కాకుండా పాడించాడు లైక్ యాజ్ అ సింగర్, యాజ్ అ లీడ్ సింగర్. సో అందులో అట్లీస్ట్ 2 పాటలు అయితే నాకు తెలుసు, అండ్ అన్నీ కూడా బ్లాక్ బస్టర్ సాంగ్స్. మీకు ఇంకేదైనా పాటలు తెలిస్తే నాకు ఫస్ట్ చెప్పండి, కాల్ చేయండి 5105732562 ఓకే. సో మరి దేవిశ్రీ ప్రసాద్ వచ్చేస్తున్నాడు తన టీంతో, హీల్ బి హియర్ ఇన్ ద యుఎస్ లైక్ ఐ థింక్ రేపు ఎల్లుండిలో వచ్చేస్తున్నారు. లైక్ ద టీమ్ విల్ బి బిజీ ప్రాక్టీసింగ్, అండ్ మన కోసం ఫ్రైడే నైట్ ఒక గ్రాండ్ స్కేల్లో తను ఆల్రెడీ ప్లాన్ చేస్తాడు. సో ఇట్స్ గోన్ బి వెరీ బిగ్. సో ఈసారి స్పెషల్ ఏంటంటే, తను 2 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పటికీ ఇప్పటికీ బోల్డ్ అండ్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చాడు, ఇంక్లూడింగ్ పుష్ప అండ్ ఆల్. సో అవన్నీ కూడా ఉండబోతున్నాయి, అండ్ డిఎస్పీ ఇంకా డబుల్ ఎనర్జీతో వస్తున్నాడు, అండ్ తన టీంతో, తన బ్యాండ్తోని, తన డాన్స్ బ్యాండ్ అన్నిటితో మళ్ళీ ఫుల్గా ఎంటర్టైన్ చేయడానికి తను రెడీ అయిపోయినప్పుడు మనం కూడా రెడీ అవ్వాలి కదా ఎంటర్టైన్ అవ్వడానికి. సో వెరీ సింపుల్, గో టు bata.org వెళ్ళి మీ టికెట్స్ ఇప్పుడే బుక్ చేసేసుకోండి. సో దట్స్ మై థింగ్. ఓకే, లెట్స్ టేక్ దిస్ కాల్. హలో, హాయ్, వెల్కమ్ టు విరిజల్లు.
1: హలో షుగర్,
0: విజయ జ్యోతి గారు. ఏంటండి మీరు ఈ రోజు గబుక్కున వీకెండ్ అనుకున్నారు ఏదేమన్నా? వీక్ డే లో కూడా మళ్ళీ థర్స్డే ఫ్రైడే అనుకున్నారు మీరు?
1: థర్స్డే ఫ్రైడే కూడా నేను ఇప్పుడు చెయ్యను, థర్స్డే ఫ్రైడే అసలు ఇప్పుడు గుర్తుండదు.
0: ఓకే, వెరీ గుడ్ అండి. జూన్
1: ఓన్లీ సాటర్డే అంటే
0: ఓన్లీ సాటర్డే, వెరీ గుడ్ అండి. ఈ రోజు నేను డేట్ నోట్ చేసుకున్నా, జూన్ 20.
1: ఈ రోజు మీకోసమనే కాల్ చేశాను
0: బాబా, అందుకే ఇంకా నేను డేట్ నోట్ చేసుకుంటున్నా, జూన్ 22.
1: ఈజీగా గుర్తుంటుంది,
0: ఈజీగా గుర్తుంటుంది. 22 అండి,
1: 2026.
0: అవును,
1: మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ జూనియర్ ఎన్టీఆర్.
0: జూనియర్ ఎన్టీఆర్? ఓకే, ఆ సాంగ్స్ ఏమై ఉండొచ్చు?
1: అదేంటి, చారి సాంగ్ ఉంది కదా,
0: ఓకే,
1: అదొకటి, ఇంకా ఐ వాంట్ టు ఫాలో ఫాలో ఫాలో ఫాలో యు,
0: ఫాలో ఫాలో ఫాలో, ఎగ్జాక్ట్లీ అండి. ఇంకా కూడా ఏమైనా ఉన్నాయి, డౌట్ వస్తుంది నాకు, ఎవరైనా చెప్తారో చూద్దాం.
1: ఏ ఇంకా ఉన్నాయి అనుకుంటాను,
0: ఉన్నట్టున్నాయి, కరెక్ట్. మల్టీ టాలెంటెడ్ కాబట్టి అన్ని చేస్తాడు, సో పాటలు కూడా పాడాడు.
1: దేవిశ్రీ ప్రసాద్ లాగే కదా,
0: దేవిశ్రీ ప్రసాద్
1: కూడా లిరిక్స్ రాస్తారు, డాన్సులు చేస్తారు, పాటలు పాడేస్తారు.
0: అవును, ఇప్పుడు యాక్చువల్ హీరోగా కూడా వస్తున్నాడండి చాలా ఏళ్ల తర్వాత, అంటే తను ఒక మెయిన్ ఫిల్మ్ లో, ఐ మీన్ ఒక మెయిన్ స్ట్రీమ్ హీరోగా వస్తున్నాడు ఒక సినిమాలో.
1: ఓకే,
0: ఎల్లమ్మ అనుకుంటే
1: వాళ్ళిద్దరు ఇంకా మల్టీ టాలెంటెడ్ అండి, ఇంకా అసలు డెఫినేషన్
0: అవును అవును అదే కదా. బాగుందండి, థ్యాంక్ యూ జయజ్యోతి గారు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కాల్ చేయండి, ఇంకా కూడా ఉన్నాయి క్వశ్చన్స్ నా దగ్గర.
1: మీరు కొంచెం మామూలు క్వశ్చన్లు అడిగితే చేస్తాను, మెగాస్టార్ మెగాస్టార్ అని క్వశ్చన్లు అడిగితే కష్టం.
0: అంతే అంటారా, తెలియకుండా అలా అలవాటు అయిపోద్ది, కావాలని కూడా ప్లాన్ చేయరు ఇవేమీ.

0: वेलकम टू विर्जियल लू। हेलो
1: हेलो अंडी।
0: हेलो अंडी, हाय, मी पेरु
1: నా పేరు రామ్ అండి.
0: రామ్ గారు ఎక్కడి నుంచి అండి?
1: నేను పాలవాల్టో రామ్.
0: పాలవాల్టో రామ్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా బాగున్నా అండి. సో రామ్ గారు ఏంటి, మరి మన దేవిశ్రీ ప్రసాద్ కాన్సర్ట్ వస్తున్నారా?
1: రావాలని అనుకుంటున్నానండి.
0: వెరీ గుడ్ అండి. మరి టికెట్ తీసుకున్నారా?
1: ఇంకా తీసుకోలేదు, ఆన్లైన్
0: చేయాలి. తప్పకుండా తీసుకోండి, ఎందుకంటే మంచి సీట్స్ అన్ని అయిపోతున్నాయి. సో ఇది సోల్డ్ అవుట్ షో కాబట్టి మంచి సీట్స్ అని కూడా అయిపోతున్నాయి. అంటే మీరు అదే ప్రైస్ కి ఇంకా కొంచెం అంటే మంచి సీట్స్ మిస్ అవుతున్నట్టు అనమాట.
1: అవునవును, అది కరెక్ట్ చేయాలి. ఎందుకు ట్రావెల్ లో ఉండి చేయలేదు, వీకెండ్ ఇవాళ రేపు చేయాలి. ఇంకా
0: షూర్ అండి, తప్పకుండా చెప్పండి.
1: అంటే అండి, మీరు ఇందాక ఏదో క్వశ్చన్ అడిగారు కదా, ఏంటి హీరోస్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గుర్తొచ్చాడు.
0: ఓకే,
1: మన దేవిశ్రీ ప్రసాద్ ఆయన హీరోతో పాడించాడంటే ఐ వాంట్ టు ఫాలో ఫాలో అలాంటి సాంగ్స్ ఉన్నాయి కదా, అది అని దాన్ని గుర్తిస్తే అందుకే కాల్ చేశాను. మీకు ఎలా ఉన్నారు?
0: గుడ్ అండి, ఆల్ గుడ్, ఆల్ గుడ్ అండి, థ్యాంక్ యూ అండి. ఎస్ కరెక్ట్ అండి, మీరు చెప్పినట్లు ఆ రెండు పాటలు, ఆ రెండు పాటలు అయితే డిఫరెంట్ గా పాడాడు మన జూనియర్ ఎన్టీఆర్ డిఎస్పీ సంగీత.
1: వెరీ గుడ్,
0: బాగుందండి. థ్యాంక్ యూ రామ్ గారు, మళ్ళీ కాల్ చేయండి సార్. ఎన్నో రోజులు లేదండి, ఐ థింక్ జస్ట్ 4 days టు గో. సో ఎగ్జాక్ట్లీ 4th day దేవిశ్రీ ప్రసాద్ తో విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ కాన్సర్ట్ కాబట్టి సో మిస్ అవ్వద్దు. చెప్పినట్లుగా యూ డోంట్ వెయిట్ ఫర్ లాస్ట్ మినిట్ డిస్కౌంట్స్ అండి, బికాస్ ఇట్స్ లైక్ ఎ సోల్డ్ అవుట్ షో, అసలు నో బ్రెయినర్ అందులో. సో ఇట్స్ లైక్ లిటరలీ సీట్లన్నీ కూడా మంచిగా అయిపోయినాయి. మమ్మల్ని కాల్ చేసి మాకు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఉన్నాయంటే నో నో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఆన్ సిలేక దట్స్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఎక్స్పాక్ట్లో కూడా కొన్ని ఉన్నాయి. సో మీరు ఎక్కడో చోటకి వెళ్ళి బుక్ చేసుకోండి, బికాజ్ మీరు ఇంకా డిస్కౌంట్స్ ఉంటాయేమో అంటే ఇట్స్ లైక్ ఇట్స్ ఇంక్రీజింగ్ ప్రైస్ కానీ డిక్రీజింగ్ ప్రైస్ అయితే కాదు, బికాజ్ ఇట్స్ సచ్ ఎ హ్యూజ్ పాపులర్ షో అండ్ డిఎస్పీ పాపులారిటీ గురించి మనం చెప్పక్కర్లేదు. సో ఇట్స్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ మీరు రెండు డిఫరెంట్గా. సో లేట్ చేయడం వల్ల యూ ఆర్ గోయింగ్ టు మిస్ వెరీ గుడ్ సీట్స్ మిస్ అవుతారు, కాబట్టి ఎందుకు ఆలస్యం, వెంటనే తీసుకోండి మీ ఫోను, bata.org వెళ్ళండి, టికెట్స్ సెలెక్ట్ చేసుకోండి, మీ సీట్లు సెలెక్ట్ చేసుకోండి. గోల్డ్ నుంచి పై లెవెల్స్ అన్ని 4 or above ఉంటే ఆటోమేటిక్గా 10% డిస్కౌంట్ అప్లై అవుతుంది. లేదు మాకు ఇంకా పెద్ద గ్రూప్ ఉన్నాము, మోర్ దాన్ 10 ఉన్నాము, మాకు కావాలి లైక్ యూనో ఇంకా డిస్కౌంట్ ఎడిషనల్ అంటే మేము యూ కెన్ ఆల్వేస్ చేయండి, బికాస్ మోర్ దాన్ 10 గ్రూప్స్కి సమ్ లిటిల్ మోర్ ఎడిషనల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. మీరు చేయాల్సింది మాకు వెరీ సింపుల్, మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వండి. మల్టిపుల్ వేస్ టు రీచ్ అవుట్, virjalli@gmail.com కి ఈమెయిల్ చేయొచ్చు, info@bata.org కి ఈమెయిల్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ సెండ్ అ మెసేజ్ ఆన్ అవర్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ bay area.entertainments ఆర్ bata.events, ఎక్కడి నుంచైనా కూడా మీరు చేయొచ్చు. సో ఎస్, వెంటనే virjalli@gmail.com కి కానీ మాకు ఈమెయిల్ చేయండి, ఆర్ ఐ వుడ్ సే జస్ట్ గో అండ్ బుక్ యువర్ టికెట్స్ రైట్ అవే, డోంట్ వెయిట్, బికాస్ మంచి సీట్స్ అన్ని అయిపోతున్నాయి కాబట్టి. ఓకే, సో దట్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు నేను అడిగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కొంచెం జాగ్రత్తగా అడుగుదాం అనుకుంటున్నా, అగైన్ కొంచెం డిఫరెంట్ క్లూ ఇస్తా ఈసారి. ఓకే, డిఫరెంట్ క్లూ ఇచ్చేసి ఈ క్వశ్చన్ అడుగుతున్నా. అగైన్ అనదర్ బిగ్గెస్ట్ స్టార్ అండి, తను డైరెక్ట్గా ఒక పాట పాడించేశాడు, జస్ట్ ఎన్టీఆర్తో ఎలా పాడించాడో అలాగే డిఎస్పీ ఇంత కూడా ఇంత కూడా పాడిచ్చేసాడు, లైక్ అ ఫుల్ సాంగ్, ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ సాంగ్. డిఎస్పీ పాటలు అన్నీ కూడా ఏంటంటే బేసిక్గా బ్లాక్ బస్టర్ సాంగ్స్, మనం ఇది అది అని చెప్పుకోకర్లేదు. సో ఇది కూడా బ్లాక్ బస్టర్ సాంగ్, కానీ నేను ఇచ్చే క్లూ ఏంటంటే ఇందులో హీరోయిన్ సమంత అంతే, యాక్చువల్ అక్కడితో ఆపేస్తా. సరే ఇంకొంచెం ఇద్దాంలేండి, హీరోయిన్ సమంత, డైరెక్టర్ త్రివిక్రమ్. సో ఈ రెండు అండి, హీరోయిన్ సమంత, డైరెక్టర్ త్రివిక్రమ్ హీరోతో పాట పాడిచ్చాడు, ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కూడా. సో సూపర్ ఫన్ మూవీ. ఆ సినిమా ఏంటి, ఆ హీరో ఎవరు, ఆ పాట ఏంటి, నాకు కావాలి. సో నాకు కావాల్సింది ఏంటంటే అది. ఇప్పుడు నేను అడిగిన ఈ క్వశ్చన్కి, ఈ సినిమాలో సమంత హీరోయిన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్, అందులో హీరోతో మన దేవి శ్రీప్రసాద్ ఒక పాట పాడిచ్చాడు, ఇట్స్ అ బ్లాక్ బస్టర్ సాంగ్ అండ్ మూవీ కూడా. సో మరి అదేంటి, వెంటనే నాకు కాల్ చేయండి 510-573-2562కి, 510-573-2562 ఈజ్ ద నెంబర్ టు కాల్, 510-573-2562 ఈజ్ ద నెంబర్ టు కాల్. మరి ఇప్పుడు మనం క్విక్గా ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకునే టైం కూడా అయింది కాబట్టి విల్ గో ఫర్ ఎ క్విక్ బ్రేక్ అండ్ ఐల్ గెట్ యువర్

0: కాల్స్ రైట్ అవే. వన్స్ అగైన్ క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమాలో సమంత హీరోయిన్ అండ్ సమంత హీరోయిన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈజ్ ద డైరెక్టర్, హీరోతో పాట పాడించడా, హీరో ఎవరు, పాట ఏంటి? హలో హాయ్, మీ రేడియో వాల్యూమ్ కట్టేసండి, మీ పేరు?
1: హలో శివ గారు, నవీన్ అండి మాట్లాడుతున్నాను.
0: నవీన్ గారు ఎలా ఉన్నారండి?
1: నేను బాగున్నాను సార్. సార్ మీరు బ్రేక్ వెళ్తున్నారని విన్నాను.
0: అయ్యి పర్వాలేదు,
1: నేను మీరు బ్రేక్ వెళ్ళి వస్తారంటే ఆగుతాను.
0: అయ్యో ఇట్స్ ఓకే అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ, ఏం పర్వాలేదు, దట్స్ ఓకే, నేను మీతో మాట్లాడిన తర్వాత బ్రేక్ తీసుకుంటాను.
1: షూర్ సార్. ఇది అత్తారింటికి దారేదీలో కాటమ రాయుడ కదలి నరసింహుడ అని పవన్ కళ్యాణ్ తో పాడిస్తున్నారు.
0: షూర్ అండి. హలో,
1: ఎస్ సార్.
0: ఓకే ఓకే, గుడ్ అండి నవీన్ గారు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ, మీ ఆన్సర్ తీసుకున్నారు, వింటుండండి. హలో హాయ్, వెల్కమ్ టు విరిజల్లు.
2: నేను రాధిక అండి, డబ్లిన్ నుంచి.
0: రాధిక గారు ఎలా ఉన్నారండి? ఇంకా కాల్ చేయలేదు.
2: అది అథారింటికి దారేదండి ఆ సాంగ్, కాటమరాయుడు సాంగ్, అది సమంత ఉందని చెప్పారు కదా, అదొకటే. అండ్ ఇంకా పవన్ కళ్యాణ్ దీంట్లో కూడా పాడాడు, పంజాలకు పాడాడు, ఇంకా గుడంబ శంకర్ లో కూడా పాడాడు.
0: డిఎస్పీ కాదండి, డికి మ్యూజిక్ డైరెక్టర్ ఒకటే.
2: అది డిఎస్పీ కాదు, బట్ సమంత అన్నారు కాబట్టి అత్తారింటి
0: దారేది. ఓకే ఓకే, సూపర్ అండి. రాధిక గారు మరి మీరు వస్తున్నారు కదా, డిఎస్పీకి టికెట్ తీసుకున్నారు లేదా కాన్సర్ట్ కి?
2: యా తీసుకున్నాం.
0: అది వెరీ గుడ్ అండి, వచ్చేయండి, కలుద్దాం. హలో హాయ్, వెల్కమ్ టు విరిజల్లు.
3: హలో శివ గారు, విజయజ్యోతి అండి.
0: విజయజ్యోతి గారు చెప్పండి.
3: అత్తారింటి దారేది అనుకుంటున్నా.
0: అయ్యా చూసారు, మీరు మెగా ఫ్యాన్ కాబట్టి మెగా స్టార్ సినిమాలకి, పవన్ కళ్యాణ్ సినిమాలకి.
3: కాదు మీరు కాబట్టి, నాకు తెలుసు మీరు ఎట్టు తిరిగి అవి క్వశ్చన్ అడుగుతారు.
0: నేనేం చేయలేనండి, పాపులారిటీ అలాంటిది, నన్ను ఏం చేయమంటారు చెప్పండి.
3: ఇంకా కొంచెం సింగర్స్ ఉన్నారు
0: గారు,
3: చిత్ర గారు, సుమంగళి, చాలా మంచి మంచి పాటలు అన్ని ఉన్నాయి.
0: కూడా కరెక్టే, రాక్ స్టార్. సో నేను సరే మీకోసం వేరే పాటలకి వెళ్తాను, ఈసారి కంపల్సరీ వెళ్తా.
3: ఓకే గారు, కరెక్ట్. అయినా ఇంటికి వస్తారండి దారి,
0: ఇంకొక కాల్ తీసుకొని చెప్పేస్తాను.
3: ఓకే,
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. హలో హాయ్, వెల్కమ్ టు విరిజల్లు.
4: హలో అండి, నా పేరు ఇందిర.
0: హాయ్ ఇందిర గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: మెల్లో పార్క్ అండి.
0: మెల్లో పార్క్ ఇందిర గారు, ఓకే కూల్ అండి. ఐ థింక్ సో ఇందిర గారు మాకు ఎప్పుడైనా మీకు కాల్ చేస్తుంటారు కదా?
4: చాలా రోజులు అయిపోయిందండి కాల్ చేసి.
0: అదే అండి, ఎగ్జాక్ట్లీ. ఇందిర గారు చెప్పండి.
4: అదే మీరు ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు కదండి, అది మన పవన్ కళ్యాణ్ గారు మూవీ అండి, ఫేమస్ మూవీ అత్తారింటికి దారేది ఉంది కదా, అది అందులోనేమో అది కాటమ రాయడా అని చెప్పి బ్రహ్మాండంగా వేస్తారులేండి డాన్స్ లో.
0: అవునండి, మీరు కూడా
4: చాలా అండి.
0: ఓ వెరీ గుడ్ అండి, ఇందిర గారు ఇక్కడ నుంచి అయితే ఇంక నేను మీ పేరు మర్చిపోను నేను. అనవసరంగా నేను అదే అందరికి చెప్తున్నా, అంటే లాస్ట్ మినిట్ వరకు, ఎందుకంటే ఎలాగా వద్దాం అనుకుంటున్నప్పుడు లైక్ మంచి సీట్స్ అన్ని కూడా అయిపోతున్నాయి, సో వై షుడ్ యూ మిస్ అనేది నా పాయింట్ అన్నమాట. కాటమరాయుడు సాంగ్ మీకోసం ప్లే చేస్తా, దట్ పెప్పి నెంబర్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో హీరోతో వెళ్తున్నా. ఈ హీరో అఫ్కోర్స్ తెలుగులో చాలా ఫేమస్, తమిళ్లో కూడా ఫేమస్. సో ఈ హీరోతో కూడా తిన కూడా మన జూనియర్ ఎన్టీఆర్ లాగా మల్టీ ఏమంటారు, మల్టీ టాలెంటెడ్, పాడేస్తాడు, యాక్ట్ చేస్తాడు, డాన్స్ బాగానే చేస్తాడు, బట్ యాక్టింగ్ బాగా చేస్తాడు, తెలుగులో చేస్తాడు, తమిళ్లో చేస్తాడు. ఈ హీరోతో కూడా అట్లీస్ట్ రెండు పాటలు అయితే పాడిచ్చాడు, యంగ్ జనరేషన్ హీరో తను కూడా. సో మంచి బ్లాక్ బస్టర్ సాంగ్స్ అండ్ బ్లాక్ బస్టర్ మూవీస్ ఆల్సో. సో తను ఎవరు? సో దాట్స్ మై నెక్స్ట్ క్వశ్చన్. అగైన్ క్వశ్చన్ ఏంటంటే, దేవిశ్రీ ప్రసాద్ యంగ్ హీరోస్తో పాడిచ్చిన దాంట్లో తిన కూడా ఉంటాడు, చాలా బాగా పాడతాడు. ఇన్ఫాక్ట్ తిన రియల్ సింగర్ లాగా కూడా అనమాట, అంటే అలా అనిపిస్తాడు. తిన కూడా ఒక బ్యూటిఫుల్ సాంగ్స్ రెండు పాడాడు. సో ఆ యంగ్ హీరో అదర్ దాన్ ఎన్టీఆర్ ఎవరు? డిఎస్పి పాడిచ్చిన ఆ అనదర్ హీరో. మీకు తెలిస్తే వెంటనే నాకు కాల్ చేసేయండి, 5105732562 కి, 5105732 562. అనదర్ యంగ్ హీరోతోని దేవిశ్రీ ప్రసాద్ పాడిచ్చిన ఆ పాటలు ఏంటి, ఆ హీరో ఎవరు, కాల్ చేసేయండి 510-573-2562. ఒక లక్కీ విన్నర్ కి దేవిశ్రీ ప్రసాద్ కాన్సర్ట్ కి టికెట్స్ ఇచ్చేస్తున్నాం అండి. అంతేకాకుండా మరి సినీ లాంజ్ లో ఆడుతున్న ఎన్నో సినిమాలకి టికెట్స్ తో పాటు రెస్టారెంట్ కూపన్స్ కూడా ఇచ్చేస్తాము. వీరు చేయాల్సింది జస్ట్ వెరీ సింపుల్, 510-573-2562 కి కాల్ చేసి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేయండి. ఒక చిన్న బ్రేక్, ఐ విల్ బి రైట్ బ్యాక్, ప్లీజ్ హోల్డ్ యువర్ కాల్స్.
5: Rockstar DSP Live, Bata Bay Area Entertainments and Realtor

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com. Nagaraj Annayya, here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the mortgage genie solve that?
1: Simple. I solve the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or an investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
0: That is a game changer. Call Nagaraj Annayya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
2: ఓకే, వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. దిస్ ఇస్ ఖుషి ఖుషిగా శివ, మీరు వింటున్నారు మరి ఖుషి ఖుషిగా. సో ఈరోజు డిఎస్పి షో ఆఫ్ కోర్స్ స్పెషల్ చేస్తున్నాము. లెట్స్ టేక్ దిస్ కాల్. హలో, హాయ్, వెల్కమ్ టు విరిజల్లు.
3: నేనండి రాధిక, డబ్లిన్ నుంచి.
2: రాధిక గారు చెప్పండి.
3: అదే క్వశ్చన్ కదా, తమిళ హీరో అనేసి. అదే క్వశ్చన్ కదా.
2: అవునండి, అదే క్వశ్చన్ అండి.
3: అది సింబు అండి, సింబుతో పాడిచ్చారు.
2: సింబుతో పాడిచ్చాడు అన్నారు, అంతే కదా మీరు?
3: యా, సింబు.
2: ఇప్పుడు చెప్పండి పాటలు ఏంటో నాకు చెప్పండి సార్ మీరు.
3: అది అది రామ్ సాంగ్ అండి, బుల్లెట్ సాంగ్. నా ట్యూన్ గుర్తు రావట్లేదు సరిగా. వారియర్ మూవీ.
2: ఓ వావ్, బుల్లెట్ సాంగ్ వారియర్ మూవీ అంటున్నారు.
3: రామ్ అది సింబుయే పాడాడు, సింబు అండ్ హరిప్రియ పాడారు.
2: సింబు అండ్ హరిప్రియ పాడాడు. అక్కడ వరకు బాగుంది, అంతా సూపర్ అండి. నాకు కావాల్సింది ఏంటంటే దాని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అన్నది నా డౌట్.
3: యాక్చువల్ దాని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఏనండి.
2: దేవిశ్రీ ప్రసాద్ అంటారు. పక్కాగా ఉన్నారు మీరు. నేను ఇప్పుడే సరే కంపల్సరీ నేను చూస్తున్నా. నాకు ఎందుకో డౌట్
3: అనుకున్నారా,
2: తమ్మని ఏమో అనుకుంటున్నా నేను ఎందుకో.
3: కాదండి, దానికి బుల్లెట్ సాంగ్ కి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్.
2: ఓకే, మీకు ఒక విషయం చెప్పండి, మీతో నేను ఎందుకండి వాదిస్తున్నాను, మీరే కరెక్ట్. కరెక్టే, బుల్లెట్ సాంగ్
3: అది అది అది ఆ సాంగ్ మేము కార్ లో ఎప్పుడు వెళ్ళేటప్పుడు వింటాము. మై కిడ్స్ లైక్ దట్ సాంగ్ సో మచ్, సో అందుకనే అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను.
2: అదే అదే, మీ కాన్ఫిడెన్స్ నాకు అర్థమైపోయింది. అసలు ఎక్కడ ఏమంటారు, నేను ఇంకా తడబడుతున్నాను కానీ నాకు అర్థమైంది మీరు చెప్పింది. బట్ పర్ఫెక్ట్ అండి, మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వింటుండండి అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఓకే, దట్ ఈస్ పర్ఫెక్ట్ అండి. మన ఎవరు రాధిక గారు చెప్పినట్లు బుల్లెట్ సినిమా, సారీ వారియర్ సినిమాలోని బుల్లెట్ సాంగ్ పాడింది ఈజ్ సింబు. ఎగ్జాక్ట్లీ, సింబుతో పాడిచ్చాడు అండ్ దట్ ఈస్ డిఎస్పి ఆఫ్ కోర్స్. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి అదొకటి అంటే ఆఫ్ కోర్స్ అదొకటి. ఇప్పుడు నేను ఇంకో అనుకున్న ఇంకొక హీరో కూడా ఉన్నాడు, ఇంకొక హీరో, యంగ్ జనరేషన్ హీరో. యాక్చువల్లీ మధ్య తెలుగులో చేయట్లేదు, అంత ఎక్కువ సినిమాలు రావట్లేదు, తమిళ్లో కూడా ఓకే. బట్ ఒకప్పుడు లైక్ హీఈస్ వెరీ ఏమంటారు, బ్లాక్ బస్టర్ సినిమాలు అయితే ఇచ్చాడు మన తెలుగులో. తను కూడా తను పాడాడు బేసిక్గా, అంటే రాధిక గారు చెప్పినట్లు హీరోగా పాడింది, వేరే సినిమాకి వచ్చి పాడాడు కదా. బట్ సినిమాలో, ఈ సినిమాలో తన సినిమాకి తనే రెండు పాటలు పాడాడు, రెండు రెండు సినిమాల్లో అట్లీస్ట్ ఒక్కొక్క పాట అనమాట. సో దట్స్ మై క్వశ్చన్. సో రాధిక గారు చెప్పింది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నది ఏంటంటే, తన సినిమాలో తను తను హీరోగా యాక్ట్ చేస్తూ పాటలు కూడా పాడాడు దిస్ తమిళ్ అండ్ తెలుగు హీరో, హూ ఇస్ ఇట్? ప్రైమర్లీ తిన్ తమిళ్ తమిళియన్, సో తమిళ్లో హీరో, బట్ మన తెలుగులో కూడా చేసి చాలా ఫేమస్ అయ్యాడు. ఎస్పెషల్లీ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ వల్ల ఫేమస్ అయ్యాడని చెప్పాలి. ఆ సినిమా అంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అప్పట్లో, తర్వాత కూడా లైక్ వచ్చిన అదర్ మూవీస్ ఆల్సో. సో ఆ హీరో ఎవరు? సో దట్ ఈస్ మై క్వశ్చన్. వెంటనే కాల్ చేయండి 510-573-2562. మరి ఎస్, వీ క్యాంట్ రిపీట్ దిస్, వీ క్యాంట్ సే దిస్ మోర్. జస్ట్ మీరు ఇంకా ఫైనల్ డిస్కౌంట్స్ గురించి వెయిట్ చేయకుండా టికెట్స్ తీసేసుకోండి, బికాజ్ చాలా చాలా మంచి సీట్లు అయిపోయినాయండి. మాకే చూస్తేనే అనిపిస్తుంది, బట్ కొన్ని ఇంకా ఉన్నాయి. సో యూ స్టిల్ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ ఛాన్స్. వెళ్ళి అవి కూడా అయిపోయే లోపు బుక్ చేసేసుకోండి, ఎందుకంటే టికెట్ డ్రైవ్స్ జరుగుతున్నాయి. మాకు చాలా మంది గ్రూప్ డిస్కౌంట్స్ కోసం అది చేస్తున్నారు, యూనో బిగ్ గ్రూప్స్ అంతా బుక్ చేసేసుకుంటున్నారు, స్టూడెంట్ గ్రూప్స్ కానీ ఇలాగా. సో మీరు అనవసరంగా లైక్ లాస్ట్ మినిట్ లో టికెట్స్ మిస్ అయి మంచి సీట్లు మిస్ అవుతారు. లేదు గేట్ దగ్గర వచ్చి తీసుకుంటానంటే ఇంకా అసలు క్వశ్చనే లేదండి. దిస్ ఇస్ ఎవరు వస్తున్నారు అనుకున్నారు, దేవీశ్రీ ప్రసాద్. సో లాస్ట్ మీకు జస్ట్ టు గివ్ యూ అ లిటిల్ స్టాటిస్టిక్స్, 2 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఐ థింక్ లాస్ట్ మినిట్ చాలా మంది వెయిట్ చేసి ఆల్మోస్ట్ 200-300 కాల్స్, నేను జోక్ చేయట్లా, మా ఎంటైర్ టీంకి 200-300 కాల్స్ వచ్చినాయండి మాకు దేవిశ్రీ ప్రసాద్ టికెట్ కావాలని. అందరికీ సారీ చెప్పడం తప్పించి మేమేం చేయలేకపోయాం. అండ్ ఇట్స్ ఎ సోల్డ్ అవుట్ షో, హాల్ వాజ్ ఫుల్, బయట కూడా జనాలు వెయిట్ చేశారు చాలా మంది ఆన్ ద స్పాట్ వచ్చి గేట్ దగ్గర తీసుకోవడానికి. సో వై టు గో త్రూ దట్ హ్యాసల్ అండి, వెరీ సింపుల్. చక్కగా ఒక మంచి ఫ్రైడే ఈవినింగ్ని అసలు దేవిశ్రీ ప్రసాద్ లైట్అప్ చేసేస్తాడు కంప్లీట్ అండ్ ఎంజాయ్ అయితే చేస్తాం అన్ని రకాలుగా. సో అంత మంచి ఫన్ మనకి ఎంటర్టైన్ చేయడానికి అందించడానికి వస్తున్నప్పుడు లెట్స్ హ్యావ్ ఫన్ అండి. ఈ ఫ్రైడే ఈవినింగ్ హాయిగా సానిజ సివిక్ సెంటర్లో ఎంజాయ్ చేయాలంటే టికెట్స్ తీసేసుకోండి. టికెట్ తీసుకొని దర్జాగా హాయిగా మీకు నచ్చిన సీట్లో కూర్చొని చూడొచ్చు. సో వై లేట్, జస్ట్ గెట్ యువర్ టికెట్స్ రైట్ నౌ. గో టు bata.org, అక్కడ లింక్ క్లిక్ చేయండి. గోల్డ్ నుంచి అబౌవ్ కేటగిరీస్ అన్నింటిలో 4 or more కి ఆటోమేటిక్గా 10% డిస్కౌంట్ అప్లై అవుతుంది. లేకపోతే వెరీ సింపుల్, మీకు ఇంకా పెద్ద గ్రూప్స్ ఉన్నాయంటే మాకు ఈమెయిల్ చేయొచ్చు. ఆర్ వీ కెన్ రీచ్ అస్ ఆన్ bay area.entertainments or bata.events కెళ్ళి మాకు వెంటనే మీరు పింగ్ చేసినా సరిపోద్ది. డోంట్ మిస్ ఇట్ బికాస్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్ దేవిశ్రీ ప్రసాద్ మన కోసం అందించడానికి వచ్చేస్తున్నాడు. మరి ఆ ఫన్ని ఒక్క పాటలో వినండి, మీకు అర్థమైపోద్ది.

0: ఓకే సో ఎస్ ఇంకా బోల్డ్ అన్ని లాట్స్ ఆఫ్ ఫన్ సాంగ్స్ అన్ని దేవీశ్వర ప్రసాద్ అన్ని ఫన్ ఉంటాయండి లైక్ యూనో పెప్పీనెస్ ఉంటుంది ఐ థింక్ ఒక జానరా కాదు అన్నిట్లోని తను చేసేసాడు సో మరి అలాంటి డిఎస్పి వస్తున్నప్పుడు వీ షుడ్ జస్ట్ గో ఎంజాయ్ దట్ ఈవినింగ్. సో మీరు వెంటనే చేయాల్సింది నేను చెప్పినట్టు బాటా డాట్ ఆర్గ్కి వెళ్ళి బుక్ చేసేసుకోండి మీ టికెట్స్ అన్ని కూడా. ఓకే మరి ఇందాక నేను అడిగిన క్వశ్చన్ ఇందాక సేమ్ క్వశ్చన్ అండి, ఇంకో తమిళ్ అండ్ తెలుగు లైక్ తమిళ్ అండ్ తెలుగులో చేసే ఈ హీరోతో పాటలు పాడిచ్చాడు దేవీశ్వర ప్రసాద్ అండ్ ఆ సినిమాలో కూడా తనే హీరో అనమాట. సో మరి ఆ హీరో ఎవరు ఆ పాటలు ఏంటో కూడా నాకు వెంటనే కాల్ చేసేయండి 5105732562. హలో హాయ్ వెల్కమ్ టు విరిజల్లు.
1: హాయ్ శివ ఎలా ఉన్నారు?
0: యా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మీ పేరు
1: రమా అండి.
0: రమా ఎలా ఉన్నారు? చెప్పండి దేవీశ్వర ప్రసాద్ కాన్సర్ట్ వస్తున్నారా లేదా? ఎలా ఎలా ఎలా కుదరదు? రవి గారికి నేను చెప్పమంటారా? చెప్పండి.
1: టికెట్స్ దొరకలేదు, మళ్ళీ చూద్దామని అందరం కలిసి వెళ్దామని వేరే పార్టీ వచ్చింది చూడాలి.
0: తప్పకుండారండి, ఎందుకంటే దేవీశ్వర 2 ఇయర్స్ తర్వాత వస్తున్నాడు, చాలా ఫన్ ఉంటది. సో మిస్ అవ్వకండి, డెఫినెట్ గా రండి. అవును, ఈసారి కూడా ఇంకా మంచి మంచి ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి కదా అన్నిటితో పాటు హీస్ గెటింగ్
1: రెడీ.
0: ఓకే సో రమా ఇంకేం చెప్పండి, ఇది మనం
1: క్వశ్చన్ కాదు.
0: ఓకే అండ్ పాటలు ఆర్ సినిమాలు సూపర్ అండి రామా, కరెక్టే చెప్పారు. గుడ్ రామా. సో ఇంకొక క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ మిమ్మల్ని ఆన్ ద స్పాట్ పెట్టి అడగనా ఇంకొకటి.
1: అడగండి చూద్దాం.
0: సరే ఈ సినిమాలోని ఆల్మోస్ట్ సినిమాలో ఉన్న అందరు యాక్టర్స్ తో పాడిచ్చేసాడు డిఎస్పి, సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరితోనూ పాట పాడిచ్చాడు, అది ఏ సినిమా?
1: లేటెస్ట్ మూవీ అంటారా?
0: నేనేం చెప్పట్లేదు, మీరు ఏ ఆన్సర్ అని చెప్పండి పర్లేదు, నేనేం క్లూ ఇవ్వట్లేదు. చెప్పండి మీరు, ఐ థింక్ కరెక్ట్ డైరెక్షన్ లోనే వెళ్తున్నాను అనుకుంటున్నా. కరెక్ట్ గా మీరు అంటే మీ ప్లెజెంట్ డైరెక్షన్ లోనే వెళ్తున్నారు. చిరంజీవి మూవీ అనుకుంటున్నారు. ఓకే పర్లేదు చెప్పండి. కష్టమా? సరే మీరు అన్నట్టు లేటెస్ట్ మూవీ అని అడిగారు కదా, అవును అని అన్నాను అనుకోండి, ఏం చెప్తారు మీరు? ఓకే సరే ఓకేనండి. ఐ థింక్ మీరు కరెక్ట్ గా అంటే మీరు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కానీ పాప మీకు సినిమా పేరు గుర్తురావట్లేదు అంతేనా? వరప్రసాద్ లేదండి, మీరు బాస్ సినిమా ఎలా తప్పేలా చెప్తారా? మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్వర ప్రసాద్ కాదు,
1: అది మీ దగ్గర,
0: అది కూడా ఎగ్జాక్ట్లీ ఆ సినిమా కాదు, ఇది వేరేది. బట్ కరెక్ట్. ఓకే రమ్మా. సో రమ్మా మీకు నేను మీకోసం ఒక స్పెషల్ గా ఈరోజు ఒక రిక్వెస్ట్, మీకు ఏదైనా దేవీశ్వర ప్రసాద్ నచ్చిన సాంగ్ ఉంటే చెప్పండి, నేను ప్లే చేస్తా.
1: అది మేము కాలేజ్ లో ఉన్నప్పుడు ఒక మూవీ ఉండేదండి, మేము లైక్ వి యూస్ టు ఎంజాయ్ యాజ్ ఫ్రెండ్స్ అన్నమాట.
0: ఓకే,
1: ఎవరు? ఉదయ్ కిరణ్ అండ్ గజాల.
0: ఎస్ నాకు అర్థమైపోయింది, కలుసుకోవాలని.
1: అందులో గజాల సాంగ్ ఒకటి చాలా బాగుంటుంది, ఐ థింక్ అది దేవిశ్రీ ప్రసాద్ రాశాడు.
0: నాకు అర్థమైపోయింది, ఇది ఉదయించిన సూర్యుని అడిగా అయితే కాదు, అందులో మీరు ఆకాశం తన అర్థమైపోయింది, మీకోసం ప్లే చేస్తానండి. ఓకే సో హాయిగా వినండి, మళ్ళీ వీలైతే కాల్ చేయండి. ఓకే సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. రామా గారు చెప్పినట్లు దట్ ఈస్ సిద్ధార్థ్, సిద్ధార్థ్ ఇస్ ద తమిళ్ అండ్ తెలుగు హీరో, తనతో పాటు పాడిచ్చాడు మన డిఎస్పి. మరి ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని నేను వచ్చేస్తా, బట్ బిఫోర్ దాట్ సరే అండి, ఇది ఎవరన్నా ఆన్సర్ చేస్తారో చూద్దాం. అలా ఎవరన్నా హీరోయిన్స్ తో పాడించాడంటారా? మనకి తెలిసిన ఫేజ్ లైక్ ఎవరైనా యాక్టర్స్ తోని, సో ఎవరైనా హీరోయిన్స్ ఆర్ యాక్ట్రెసెస్ తో దేవి శ్రీప్రసాద్ ఏదైనా సినిమాలో పాడిస్తే జస్ట్ ఊరికే ట్రై చేయండి, కాల్ చేసేయండి 510-573-2562 కి 510-573-2562. అండ్ ఇప్పుడు నేను అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమాలో ఆల్మోస్ట్ యాక్టర్స్ అందరితోని పాడిచ్చాడు డిఎస్పి, అంటే డైరెక్టర్ గొప్పతనం కూడా, బేసిక్గా డైరెక్టర్ గొప్పతనం డిఎస్పి అఫ్ కోర్స్ అది చేశాడు. సో దట్స్ మై నెక్స్ట్ క్వశ్చన్. సో మీరు చేయాల్సింది వెరీ సింపుల్, 510-573-2562 కి వెంటనే కాల్ చేసి ఆ యాక్టర్స్ సినిమాలో ఉన్న అందరితోని పాటలు ఎలా పాడిచ్చాడు అనుకుంటున్నారో మరి అదే అక్కడ మీ కిక్. సో వెంటనే కాల్ చేసేయండి 510-573-2562. ఒక చిన్న బ్రేక్, ఐ విల్ బి రైట్ బ్యాక్.
2: Nagaraj Annaya, here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the mortgage genie solve that?
3: Simple. I solve the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or an investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
2: That is a game changer. Call Nagaraj Annaya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
0: Okay, yes, let's hear it from the horse mouth. Annattu Nagaraj Annaya garu here is with us. Hello, hi Nagaraj garu, ela unnaru?
4: Hello Shiva garu, hello Bayer listeners, happy Monday. Hope you are having a great, great show andi.
0: Yes
4: sir. Today I want to talk about Real Estate Connect. If you guys have not registered for Real Estate Connect happening on June 28th, you're missing out a real estate education. Real estate education makes you to make a better decision, better things. So Real Estate Connect happening on fourth year in the row, and it's happening on June 28th at Shubham Hall, 11 a.m. to 3 p.m. This year we are focusing more on EB5, because EB5 ki chaala mandi ki green cards ela dorkedi, like how to get the green cards faster and how to make in real estate investments, right? Through any real estate investments, how can you get your green card faster gurinchi maatladutunnamu. That's happening at Shubham Halls, and 11 a.m. to 3 p.m. It's in a free event, but you need to register for this event. Andy, to register for this, you need to go to nagarajhomes.com, click on a Real Estate Connect link there and register for this. And there is a lot of speakers will be there, Andy, on EB5 related, EB5 investors will be there, EB5 attorneys will be there, who come and talk about all the investment opportunities, like, and if you have any visa issues, how to get sorted out. Attorneys will be there and myself will be there. Basically, I'll be talking about all the real estate related topics. You can come, and if somebody is planning to know about how to invest, buy and sell on a real estate, come and talk to me directly on that day. And there will be like tax consultant will be there. And a tax consultant will be basically talk about how do you use your real estate as a vehicle to save on your taxes, right? Chalamandi ki depreciation ante telledu, or they don't know cost segregation. దీని గురించి చాలా మందికి దే డోంట్ నో హౌ టు యూజ్ దిస్. దే హావ్ 2-3 ప్రాపర్టీస్ బట్ దే కీప్ ఆన్ పేయింగ్ 200K 250K ఆన్ దే టాక్సెస్, రైట్? హౌ డు యూ సేవ్ ఆన్ టు యువర్ టాక్సెస్ విత్ ఇన్ రైట్ లీగల్ వే? దట్ ఈస్ వేర్ ది సిపిఏ డ్యూడ్ విల్ బి దేర్ అండ్ దే బి టాకింగ్ అబౌట్. అండ్ దేర్ ఆర్ అదర్ ఇన్వెస్టర్స్ ఆల్సో విల్ బి దేర్ హు కమ్ అండ్ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆన్ ద రియల్ ఎస్టేట్. టు రిజిస్టర్ ఫర్ దిస్ ఈవెంట్, ఇట్స్ అ ఫ్రీ ఈవెంట్ హ్యాపనింగ్ ఆన్ జూన్ 28th. But you need to register at nagarajhomes.com, and nagarajhomes.com. June 26th, DSP vastunnaru. DSP lo enjoy cheyandi event lo, have fun. And after that, June 28th, come over to Real Estate Connect to get educated on real estate. Thank you for all the visual listeners. Register at nagarajhomes.com for the event, Andy. Thank you.
0: Thank you, Andy. Thank you, Nagaraj garu. Thank you. Okay, for any reality needs, go to his website, nagarajhomes.com. And here is an exciting announcement. So yes, Jet USA and VT Seva, His Holy Highliness Sri Chinnajayar Swami Gari, Jet USA, the Bay Area schedule from June 23rd to 28th, go to jetusa.org, 23rd to 27th Bhagavad Gita Retreat, and 27th Raga, the Compassion in Action, and 28th Sundar Setu Hanuman Aradhana. So Mr. Akandi, go get your slots right away. Go to jetusa.org. And alage Livermore Temple vallu teeskostunna Maharudra Yagam, and alage Nutana Utsava Murti Vigrahas సంప్రోక్షణ జరుగుతుందండి జూన్ 24th నుంచి జూన్ 28th వరకు. సో తప్పకుండా మీరు ఇది కూడా అవైల్ చేసుకోండి. సో మరి ఎస్, ఇంకా మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి వెరీ క్విక్గా నేను ఈరోజు విన్నర్స్ని కూడా అనౌన్స్ చేస్తున్నాను. ఈరోజు విన్నర్స్ ఎవరంటే రామ్ గారు, నవీన్ గారు, ఇంద్రాగారు అండ్ రమా గారు. రామ్ గారు, నవీన్ గారు, ఇంద్రాగారు అండ్ రమా గారు, మీరందరూ virjal@gmail.com మాకు ఈమెయిల్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టికెట్స్ అయితే బుక్ చేసుకోండి bata.org వెళ్ళి. ఇఫ్ యూ హ్యావ్ బిగ్గర్ గ్రూప్స్ జస్ట్ రీచ్ అవుట్ టు అస్ bay area.entertainments ఆర్ bata.events ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చేయొచ్చు. ఆర్ మాకు ఈమెయిల్ చేయండి info@bata.org ఆర్ virjal@gmail.com. లైక్ ఐ సెడ్, మిస్ అవ్వే కాన్సెప్ట్ కాదండి ఇది. లైక్ యూనో 2 ఇయర్స్ తర్వాత లైక్ డబుల్ ఎనర్జీతో DSPs కమింగ్ టు ఎంటర్టైన్ ఆల్ ఆఫ్ అస్. తనతో పాటు సమీరా భరద్వాజ్ లేటెస్ట్ సోషల్ మీడియా సెన్సేషన్ వస్తుంది అండ్ హిస్ లీడ్ సింగర్స్ టీమ్ యాజ్ వెల్ విత్ హిస్ బ్యాండ్ అండ్ డాన్స్ గ్యాంగ్తో పాటు. ఇట్స్ గోయింగ్ టు బి అ కంప్లీట్ సూపర్ ఫన్ ఫ్రైడే ఈవినింగ్ అండి. మీ వీకెండ్ కూడా

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Ikali, Ahuru, Ivennela. Nuvvu nenu. Elane undipothe baaguntundi kada.
10: Undipodam.
9: Ela? Time ayipothundi kada. అలా సినిమాల్లోనే అవుతుంది.
10: అయితే అక్కడికే వెళ్దాం.
9: ఏ హీరో అలా ఎలా?
10: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: We give hope of an impossible. This is the man who's really going to be the man who's going to be celebrated as a boss of the town.
8: Congratulations, Ricky.
9: Thank you.
8: Putti, thank you, Kadu. Koncham naaku some time istava? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహోవాన్.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com.

0: నువ్వెప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: back up.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: oka dantho okati kalisi pani cheyani software lu konadam ante naaku chaala ishtam.
5: Nenu paniki rani mariyu vaadadaniki kashtanga unde software ni maatrame vaadtanu.
4: Nannu evaraina track chestu unte naaku bhale ishtam.
5: Privacy evadi kavalandi?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: கப்பன்றா.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: కోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మాటలు బడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: தெரிக்கிறது.
1: You're listening to KSJO HD2 San Jose.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
5: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
6: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
7: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
6: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
7: ప్రైవసీ ఎవరికి కావాలండి?
8: If you are not one of these people, you may want to try Zoho One.
9: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపకిలే, చిన్నగా రాసుకో.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Good morning, America. Got some good old-fashioned summertime showers.
10: Again, we're looking today at...
11: Good morning.
12: Good morning.
10: How's that going for you today?
12: What's the best?
10: Scraping your eyes.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఎంజాయ్మెంట్ యువలో మన బస్ ఇట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu kudisodu. Hey, gitak

Hey, don't stop dancing. Pona galu loading.

0: கோலு.
1: Hey, don't stop dancing! Bonacalo loading!

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod. And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: back up.
1: Wicked Porto and impossible. This is the man who's really going to be the man who's going to be celebrated at the Boston of the town.
2: Congratulations, Vicky.
3: Thank you.
2: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై జోహో వన్.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One. Ikali, Ahuru, Ivennela, Nuvu Nenu, Elane Undipothe Pohontundi Kada?
9: Undipothaun?
8: Yela, Time Aipothundi Kada?
9: పెద్దాం
8: అలా సినిమాల్లోనే అవుతుంది.
9: అయితే అక్కడికే వెళ్దాం.
8: ఏ హీరో అలా ఎలా?
9: ఓ హీరోయిన్.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరుంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: నాకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసిన అదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One.

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏమైంది నీకు?

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ రికీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నాకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you're looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజన్లు రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: తాకిన సమయమే నాలో చేతులు చేయిని వేసిన తరుణం.
1: You're listening to KSJO HD2 San Jose.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
7: ప్రైవసీ ఎవరికి కావాలండి?
8: If you are not one of these people, you may want to try Zoho One.
9: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాట్. ట్రావెలోపాట్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాట్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: మీతో ఆట దాంతో పాట ఆడు మేట్రవేర్ సార్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.